0: తీనితూ ఏమో అదోడు ఫెట్టు నీకే నువ్వే తంకుళ కొంపెట్టు బోలంగా ఏం తంకుళ కివుని ఏం తంకుళ
1: మస్తు అదే మిహారు దేం కియాల్ దేం లోబివా
2: ఇని తూవనకు లొలుగా వారితి కంగ బహమవే
0: ఎవరు ఇంగని
1: ఇలా వెంగ ఆ ఇంగ ఇంగ ఇంగ వౌదు
2: వౌద మిరే వణం మి తెదు కంగంగ దేన అందాయే కివేదేశే
1: ఓకే ఎమ్మె ఫౌ బస్ హువా వాగు

0: ఎంగేత హిప్హాప్ అక్కి వరం హలూయిక మాకు బదలుముందా జోన్రాయ్ మీ బదలతోగి ఎమ్మె బోడోయి సబబకి టెక్నాలజీ నవారస్తేక అడ్డిహాగె హారతోగి తెరేగ అగుహయో డిజిటల్ శాంప్లింగ్ ఎక్విప్మెంట్ తోగి సబబం మ్యూజిక్ ఉఫద్దాగొయి ముళిం బదల్వెగెందియ తఫాతోకి మెషిన్ తకు గెహీగ కూరిన్ రికార్డ్ కొఫహున మ్యూజిక్ కె కుది కుది బ్యాతన్ నగా ఏ బదలుకో ఆ మ్యూజికీ తజ్రిబాతకెన్ ఉఫెద్దుముగి ఫుర్సత్ ప్రొడ్యూసరు నల్లిబుణు బయం మీహున్ హిప్ హాప్ మ్యూజిక్ ఫాడుకేమ వర గిణాం బుణాతీవే ఎమీహుంగ కురాకమ్మకి ఎహెం మీహుంగ మ్యూజిక్ కొపీ కురుమే నమోగ సాంప్లిన్నకి ఇకోబ్యాకం అళుగున్ వెన్ తెణిగండంగ ఎపచహే సాంప్లిన్నకి మ్యూజికీ కొలాజం హెదుంఫద కమే ప్రొడ్యూసరకు ఎల్లవేయకుం కూడా డ్రమ్ బైండగా ఎహెన్ లవేయకుం బేస్ లైన్ ఎన్నగా ఏగె పిచ్ నువత టైమిం బదలుకో ముళిం ఆ ఉఫెద్దు మెంగ ఉఫద్ద మీ టెక్నాలజీకి సబబం ప్రొడ్యూసరుంగి దౌరు బదల్వెగింతియ
1: ಟೆಕ್ನಾಲಜಿ ಯಾಕು ಹಿಪ್ ಹಾಪ್ ಮ್ಯೂಸಿಕ್ ಅಂಗ ಅಣೆ ಬದಲಕಿ ಮ್ಯೂಸಿಕ್ ಎ ಬೀಟ್ ತಂಗ್ ಉದಗುವೆಗೆಂದಿಯೋಮು ರೆಪ್ಕುರಾ ಮೀಹುಗೆ ಹುಣರುವೆಸ್ ಇತುರ ತರಗ್ಗಿ ವಾಂಜೆ ಹುಂ ಅಡಕಿ ರಿದಮ್ಮೆಗೆ ಬಯಕವೆಗೆಂದಿಯ ಅದಿ ರೆಪ್ಕುರಾ ಮೀಹು ಲಫ್ಸುತ ಬೇಣು ಕುರಾ ಗೊತಾ ಬಸ್ತ ಗುಳುವಾ ಗೊತಾ ಮೆದು ಕಂಡಾಲ ತಂತನ್ ತಫಾತ್ ಕುರಂ ಫಿಶಿ ಮೈಕ್ರೋಫೋನಕಿ ಮ್ಯೂಸಿಕಿ ಆಲಾತಕವೆಗೆಂದಿಯ ಮಿಕಂ ಎಮ್ಮೆ ಫುರಿಹಮೆ ದಕ್ಕುವಾದಿಂಗ್ ಏಕಕಿ ರಕೀಂ ಶೋಗ ದೆಮ್ಮಿಗೆನೆಸ್ತೆನಿ ನವಾರ್ಸತೇಕ ಅಡ್ಡಿಹ ಹೆವ್ವಣಾಹ ರಿಲೀಸ್ ಕುರಿ ಪೇಯ್ಡ್ ಇನ್ ಫುಲ್ ಮೀ ರಕೀಮ್ಗೆ ಲವೆ ರಕೀಮಕಿ ಹಿಪ್ ಹಾಪ್ಗೆ ತಾರೀಹುಗ ಎಮ್ಮೆ ನುಫೂಜ್ ಕದ ಎ ಫಣ್ಣಾಣು ಏಯ್ ಏನ ರೆಪ್ ಹುಷಾಳದೆ ಗೊತಗ್ಗೆನ ಬೊಡು ಬದಲುಕಿ ಸಬುಂ ರಕೀಮ್ಗೆ ಕುರಿಂ ರೆಪ್ ಕುರಾ ಮೀಹುಂ ಬೇಣು ಕುರಿ ವರಂ ಆದಾಗೆ ರೈಮ್ ಪೆಟರ್ನ್ ತಕೆ ರಕೀಮ್ ರೆಪ್ ಕುರಾ ಗೊತಾ ಬೆಹೆ ಗೊತು ಮೀಹುಂ ದೆಕೆಗೊಯ್ ವರ ತಫಾತು ಏನಾಯ್ಕಿ ಮೈಕಂ ಹಳೇಲವಾ ಮೀಹೆಗೆ ಬದಲುಗ ವರ ಮಡುಮ್ಯಾತಿರಿ ಕಮಾಯಕಿ ಹಮಜಿಹಿಲಾಗೆ ಹುರೆ ರೆಪ್ ಕುರಾ ಫಣ್ಣಾಣೆ ಬಯಂ ಮೀಹುನ ಮೀ ಫೋರಿ ಕುಡವುಂ ಕಮಂ ಹೀವಿನಂವೆಸ್ ಅಣೆ ಬ್ಯಾ ಮೀಹುನ ಮೀ ವರ ಫುರಿಹಮ ಸ್ಟೈಲ ಕವೆಗೆಂದಿಯ ರಕೀಮೇನಾಗೆ ಅಡು ಬೇಣು ಕುರಿ ಜೇಜ್ ಮ್ಯೂಸಿಷಿಯನಕು ಮ್ಯೂಸಿಕಿ ಆಲಾತೆ ಬೇಣು ಕುರಾಫದ ಫರುವಾ ತೆರಿಗೊತಕ ಬೀಟವುರೆ ಬಾರಂ ಹಳೆಲಿಯುಂಗೆ ಬದಲುಗ ಏನ ಬೀಟುಗೆ ತೆರೆಯವದೆ ರಿದಮ ಪೆಟರ್ನ್ ತ ಬೇಣು ಕುರಿ ಮೀ ಫಹುಗೆ ಜೀಲ್ತವುಗೆ ರೆಪರುಣ್ಣ ವರ ಬೊಡು ಅಸರಿ ಕುರಿ ಕಮೆ
2: ದಿಸ್ ಇಸ್ ಅ ಜರ್ನಿ ಇಂಟು ಸೌಂಡ್

0: ලිස්නස් චොයිස්ගේ වර ފުරි හම ෝම දෙම්ම ඒවිගෙන් එදියයි. ఉమ్మీద్ కురణి మి లవతకుం తి ఎహున్ తెరింగే హిత్తక ఉఫావెరికమ తఫాత్ ఇహుసాసే గినస్ తీఫికమ వకివెలుంగే కురిన్ అన్న హఫ్తా గాల్గున్మెంగే మ్యూజిక్ ఈ మెప్ తతుర్ కురానే మిస్రాబా బెహెగుతుం కుడుకుడ ఇషారాతే కొల్లాన అన్న హఫ్తా గాల్గున్మెం దాని వరుగద గిటార్ రిఫ్తక ఫాస్ట్ డ్రమ్ బీట్ తోకే తునియయ అన్న హఫ్తాగే జోన్రాయకి హెవీ మెటల్ మి మ్యూజిక్ ఉఫెదిగెం ఏగోతా మిగే ఫాతుగవా వాహకతక ಅದೇ ಮೀ ಜೋನ್ರಾಯ ಮೆದು ಮೀಹುಂಗೆ ಮೆದು ಕೊಣ್ಣ ಬೈ ಕುಂಹೀತಕ ಅಳ್ಗುನ್ ಬಲಾಲಾನ ಅಣ್ಣಾಫ್ತಾ ಗವಸ್ ಹಮ ಮಿಗಡೀಗ ಅಳ್ಗುನ್ ಮೆನ್ನ ಬ್ಯಾವಿರಿ ವಿಲಾನಿ ಕಮ ವರಬುಡಂ ಉಮ್ಮೇದ್ ಕುರಂ ಏಗೆ ಕುರಿಂ ಪಿಎಸ್ಎಂ ಎಯಾ ಮೆದಿರುಕೊ ಡಿಎಫ್ಎಂ 91 ಮಿ ಪೇಜ ತಿಯೆ ಹುಂತೆರಿಂಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಫೋನ್ವಾಲಂ ಹಂದಾಂ ಕೊಲ್ಲದೆಂ ಮೀ ಕುರಿಸ್ ಅಳ್ಗುನ್ ಫಾಹಕ್ ಕೊಲ್ಲಿ ಹೆಂ ವಾಟ್ಸಪ್ ಟೆಲಿಗ್ರಾಮ್ ನೂನಿ ವೈಬರ್ ಕೊಲ್ಲವೇನೆ ನಂಬರಕ್ಕೆ ಹತೆ ತಿನೆಂ ಎಕೆ ಹಯನ್ನುವೆ ಫಹೆನ್ನುವೆ ಹೆವಿ ಮೆಟಲ್ ಲೋಪ್ ಕುರಾ ಫರಾತೋಗೆ ಅಡು ಯುಮ್ಮಕಿ ಅಳ್ಗುಣ್ಮಿನ ಲಿಬೇನೆ ವರ ಬೊಡೋ ಫಲೆ ಅನಿಕಾವಿಸ್ ಬದ್ದಲ್ ವಿಲಂದೆನ್ ಆ ಮ್ಯೂಸಿಕ್ ಹೋದಾ ಬಲ ಕೊಮ್ಮಿಲವೇಗೆ ಫಹತುಗವಾ ಫರುದಾಗೆ ಫುರಗಹೋಗೆ ವಾಹಕ ದಿನಗತುಮ ಮಸಿಕಿ ಕುರಾನಿ ಕಮ ಅಳ್ಗೊಂಡು ಉಮ್ಮೀದ್ ಕುರಂ ಕೊಮ್ಮೆ ಮೆಲೋಡಿಯಕಿವಿಸ್ ತಫಾತು ಮಂಜಿಲಕ ಗೆಂಗೊಸ್ತೇನೆ ದತುರೆ ಮಿವಗುತ ಅಳ್ಗೊಂಡ್ ಫಹೀದಾ ವಕಿ ವಿಲಾನಿ ತಿಯ ಹುರಿಹಾ ಎಹುಂತೆನ್ನ ಬಾಚವಿರಿ ಅದಿ ಉಫಾವಿರಿ ವಗುತ್ ಕೊಳಕಂ ಎದಮು ಅಸ್ಲಾಂ ಅಲೈಕುಂ
1: Melody Matic. Melody Matic.

0: ఫహె కాఫిరు మీహున్న ఎవరెన్న వాదు కురవ్వా ద్వహం గెల్లుమాయ్ హలాక్ ముట్టే.
1: దివై ఎఫ్ఎం 110 మెగాహెర్ట్జ్.